సాధిక సంఘం ఖుజ్జల హోత సాధసంగ మన శలి హోత సాధిక సంఘం అంటే అభిమాన సాధిక సంఘం ప్రకట సౌఖ్యాన్ సాధిక సంఘం పూజ ప్రవణేరా సాధసంగ సభూతను వేరా సాధిక సంఘ పాయ నామ రచన సాధిక సంఘ ఏక ఉపర జతన సాధిక మమ్మ బణ కౌన్ పురాణే నానక సాధిక శుభ పరమాయ సుమానే సాగ సంఘ గోచర మిలాయ సాగ సంఘ సదా పర ఫులాయ సాధిక సంఘా వై బస్పంచ సాధసంగ మృతరాస్పుంచ సాగ సంఘ హై సబ్కీ రేణ సాగ సంఘ మనోహర వేణ సాగ సంఘ నకతూత వై సాధసంగ సుజమన్ పవ సాగ సంఘ మాయా పెన్న సాధసంగ నానక ప్రభసో పరసన్న సాధసంగ దుష్మన సమేత సాధుక సంఘ మహాపనీత సాధసంగ కిశ్వని వేర